నిదని పమ పగమ నిదని పమ పగమ నిదని పమ పగమ పాస్కోడి గామ తాతిన్ తిన్నా తాతిన్ తిన్నా తిరిగిన తిన్నా తాతిన్ తిన్నా తాతిన్ తిన్నా తిరిగిన